0: المنكر والبغي يعظكم لعلكم تذكرون.
1: హమకశవరం అదులువెరి ఉమషాయ్ ఇహ్సాంతెరి ఉమషాయ్ గాతిమాగె మీహున్నం హేఫోరుమ అల్లాహ్ అమరుకురవ్వతి అది హుతురుకం బొడువెగిం వా ఫాఫతకాయ్ ముంకరాయత్తకాయ్ అనియావెరివె ఉడుం ఎఖలాంగె నహీ కురవ్వతి ఎఖలాంగె తియబా మీహున్న వాజ్ ఇవ్వవనీ తియబా మీహుం హందుమకురుమట్టకే.

0: తెలియవన్నా తెలియవన్నా కూడా ఒక అసత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మా అడ్వాహాఫాణ
2: జిహాన్గే మమ్మ మీద నా బద్దలు కొల్లం గెంగుస్ పలాష
3: డ్రింక్ కుచ్చకుడుంగి పేడత
4: కుజ్జకు వేణు మీద వెనక
3: అంగి కుచ్చకుడు తీవపాడే
5: ఎహారా మిహారుగే తఫాత్ ఇహుసాస్తవ్గే రేడియో డ్రామాత దివ్యరాజ్యగాడుగే యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనే దివ్యరాజ్యగాడుగే యూట్యూబ్ ఛానల్ అవహా సబ్స్క్రైబ్ కొలవా.
6: ಒಮ್ಮೆ ಮೀಹಕೀವೆಸ್ ಎಹಿ ತೆರಿಕಂ ಬೇಣುಂವಾನೆ ಮೀಹೆ ಹಾಸಕೋ ನುಕುಡೆದುನ್ ತೆರಿಕಂ ಹುಣ್ಣ ಮೀಹುಣ್ಣ ಕುರಿಮತಿವ ಗೊಂಜೆ ಹುಂತಕ ಎಮಿಹುಂಗೆ ಹಕ್ಕುತಕ ಮುಜುತಮವುಗ ಎ ಫರಾತವ್ಗೆ ದೌರಾ ಬೇಹೆ ಗೊತುಂ ಅಹರುಮೆನ್ ಕೊಮ್ಮೆಹೆಂವೆಸ್ ಸಮಾಲ್ಕನ್ ದೇಂಜೆಹೆ
7: ವಾಕೆತ್ತ ಮಜಮೂಣೆತ್ತ ನೋಣಿ ಡ್ರಾಮಾ ಎತ್ತ
6: ತಿಂಗ್ ಎಕಚ್ಚೆವೆಸ್ ನೋ
5: ನುಕುಳದಂ ತೆರಿಕಂ ಹುಣ್ಣ ಫರಾತ ಕಹಾಸಕೋ ದಿವಿ ರಾಜ್ಯ ಗಡುಂ ಗಿಣಿಸ್ತೇನಿ
8: ಅತುಗೈಫಾ
5: ಅತುಗೈಫಾ
8: ಅತುಗೈಫಾ
9: ಒಮ್ಮೆ ಆದಿತ ದುಹೆಗೆ ಮೆಂದುರು ಫೋ ದೇನ್ ಚಹಾರ್ ಅದಿ ಹೋಮ ದುಹುಗರೆ ನೋಯ್ ಚಹಾರ್ ಮಿಗೇತುರು ಬುರಾಸ್ವತಿ ದುಹುಗರೆ ಮೆಂದಂ ಏಕೆ ಚಹಾರ್
8: ಸ್ಟುಡಿಯೋ ಐ ವಗುತು
5: ಎಂಗ್ ಹಾಸ್ ಹತರಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ 98 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
8: ಹಮೈಕನಿ ದಿವಿ ರಾಜ್ಯಗಡು

0: బలావలం ఈ ఫోటో, మీ ఉమ్మర దేహారు గన్నెకి ఫోటోయే.
1: మమ్మ ఆదరి చేరు బప్ప విరుగన్నందు హెమ్మకు మమ్మీ అది మేము బలాలు ఫడితేస్.
0: బప్ప మమ్మ దిక్కి వరలు లోబివి.
1: మమ్మ దిక్కి లోబి వాడేను కుంకాలన్నల రీతి అంగినెత్తి.
0: ఇక మాకు గుణంత దరిఫుల వాహకే రీతి అంగనున్న విస్ బేవఫా తెరివే.
1: ఎకముగ హెక్కెద్దో నేడి రయాణ ఏ రీతి మీ హ్యావ సెహరిది మాయకు.
0: ఉమరుగ మామ హాజరాకి సాద రీతి మీకి యజమానుగ నూన్నాను ఎవరుగ రీతి అంగనే. ఏకముకు ఎవరుగ హిద్దతి తిరుగుల మెంగుళను అంగనకు సీఎన్ నువ్వే ఉన్నాను హెనే.
1: ఏ మమ్మగి మమ్మత
0: ఏ ఉమరుగ బప్పగి మమ్మ ఉమరుగ కాఫగి ఫరాతు మమ్మే వరం హితామయ వేన్ లిబును.
1: ఎహింద ఏ కీవేగే అనిక కుంకాలే తామే.
0: అబ్బతు కొమ్మెస్ ఏంగం హెనిగ కమెగ బప్ప ఉలేని ఎకం ఫళారాగిన్ ఎకమ హితామ కురాని.
1: ఏమిగెం వరివిత
0: వరివిహే వరివానత ఏంకమక దోహకు సువాలస్ కొన్నుల ఉమరు హుస్సందెం ఏ హురిహా కమెం హితుగ ఫొరువాగిన్ ఏ హురి
1: హమతేదే ఏ కీవే
0: ఎదే మమ్మ విష్ణును గొయ్
1: దిక్కిరి మమ్మ ఏక ఇంగుని
0: మమ్మగే డైరీ ఫెనునీమ మరువి ఫాం ఫెనుని హురిహా ఎచ్చెం ఏగ లీఫ హురి ఏ హురిహా కమకాయకుస్ మమ్మ బప్ప దిక్కి వీ లోబి ఏం హామవి.
1: ఎవరత్తెం మీకు దిక్కి లోబి వేవిదాంత మజబూర కణులా
0: ఏ వీత మమ్మ విస్తిహెం హితం ఎరి ఎకమకు ఎకం ఎహెం ఎ వీను
1: ఎకముకు తెం ఎవరక్ ఎక్కురం హమజి హేనే నుచి హేనే అహని గబూలే నుకురు.
0: మమ్మ ఇస్ కబూల్ కురా కమెన్ నూం ఎయి ఎవరక్ ఎక్కురా కను జేనే విస్మిహకు
1: అనెక్క అంగినిగి ఫరాతు కితమ్మి కుడు కుడు కమె కమె కురుం బావా షక్కి వేస్ నిము మగుతు గమిహకు వరి కొఫ ఫోన్ వాలాన్ అని నూంత
0: తెది తిబుని
1: ఏక మెహిరి ఎమీహు పిరిహెను ఎమీహు ఎవడ నిహ ముడేని గుతక ఫోహివే.
0: ఎవరు నువ్వెస్ ఉమరు బప్పగె వెస్ హురే ఎకాల గొతే దెఫారకు వరివాం వెస్ దెం ఏసాబు మూలిం బదలుయి కుదింగ కంకముగె స్వరం ఎహీవే ముడి ఎహెం మీహెం ఎం హీవి ఎవర బదలుయి దెం ఏకి ఫాం దూహకు షక్కె వాకాల కమి వెస్ నుకురే. అల్హమ్దులిల్లాహ్
1: ఏ మసు రీతి బొమ్మకు హుతురుమ్మకు నూందో మీహున్న రంగులు దిరియులుంది పెని
0: మీరి ఫెంఫుడు హుస్సెఫా
1: గెని ఫెంగళాగే గినిస్తేను.
0: దారిఫులా హువేనా ఉమరు కొబా ఉమరు దారిఫులా ఉమరు అమ్మారు దారిఫులా కొమ్మెస్ మీకు అవహం ఆతి బదా
2: కీనే అస్త హోయ కీనే వి
0: తెదుయి తన ఎంబురు గరిహెం హీవని వెట్టుని
2: ఉడే హాస్పిటల్ గెందా
0: అవహ గెందం వి అల్హమ్దులిల్లాహ్ హువేనా వర బలాతి మీకు ఫాం అబదు సుయేనా ఎక్కువ దరిఫులు హుండం వాణి
2: ఆరే ఫర్వాకుండే నుకురాను అమ్మ
0: అది మమ్మ బుణం వరప్పుడు వాహకే
2: బుణబల్
0: ఫస్ట్ మస్ ఫుల్లందే మీ వాహకను దక్కాతి హాసకు ఫరీష అమ్మి కన్నాంగాతి
2: కీనే ఫరియ సిద్ధు కురని ఎన్నోనస్ కీవెగిన్ ఏని అసిరు కురంవే
0: దరిఫుల కన్ను ఇస్నేనే మమ్మ పునాగొంగ్ హదా ఏర కొందేరేన్ నువానే
1: ఇక నువ్వుని సేనే ఇంకేనేను
0: నాంగా అవులవేనే మమ్మ పునానం ఏనకాతుగ బదిగగి మసెక్క నిమ్మా గుత కొట్టరిగ ఇన్నాషే ఆహనమెన్ తెరియ నాన్నాషే
2: ఏం అదాక నువానే మమ్మ ఫరియుస్ మీ ఉఫలుగ బావరి కురం వా
0: దరిఫులుగ బోతి ఉన్నని ఫునాళందో విష్ణాగత్యకు సిక్కుండి ఎన్నైతో
2: అహన్నక నువ్విస్తే పరియ సిర్రుకురం చేయకమే
0: హేయో నువ్విస్నునస్ మమ్మి పునాగుతం హదా ఏరుం ఎనిముని
1: తెమ్మ అమ్మ పునాగుతం హదా
0: అహరెం పునాగుతం హదాగెందేరే నువానే

0: గడి ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగ మగుదాయ.